0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

0: ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇదే తరంగాల మీద కలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.
1: BBC World Service, the world's radio station.
2: You're listening to 3ZZZ, Melbourne Ethnic Community.